0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు
0: బట్టే గారే
1: సూరకి తరది ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కడకరకగదే
3: మేదే మన్ కే ద్వార ఏ భూతత జాత అమ్మ మదత జాత అదే ఏ చతుర నార.